ఖచ్చితంగా చూసింది గీత గజల్ కార్యక్రమం ఆకాశవాణి రావుర్కలకిందరు. అజిత్ర చూసింది కంఠశిల్పి జగ్జిత్ సింగ్ కంఠరేఖతోటి మనీ చ గజల్.